అగ్నే తేన సత్యేన అది ప్రజేతునే ఇంద్రాగ్ని శర్మ సత్యేన జాగృతం ప్రజేతునే పదే శర్మ యచ్చతం జాగృతం సత్యేన తేన పదే ప్రచేతునే.

విద్యుచ్చాయ విద్యుచ్చాయ చ మేఘ్యాయ మేఘ్యాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ విద్యుచ్చాయ చ నమో నమశ్చ విద్యుచ్చాయ విద్యుచ్చాయ చ నమః విద్యుచ్చాయేతి విద్యుచ్చాయ చ నమో నమశ్చ చ నమ ఈధ్రియాయేధ్రియాయ నమశ్చ చ నమ ఈధ్రియాయ నమ ఈధ్రియాయేధ్రియ